నాకు పేద కి నొసిలంటి అయ్యని కలికి నిహుకు కులాము తువాని ఒని హిమ హిమ వరా హిమ హిమ మోతా కి సివిలి వహ కని యువో కినా ఉతో ఆయో ని మ్యూతో నరేరే కు ఓహియో న మహియారి కులే మారా ఉలు మెలవ ఖానిను యోని హనా నేరు అంతు ఆకుషిరని వాడు